ఇక ఎప్పుడు ఇన్నింగిల్లో ఇన్నో సిట్టిని ఒకటి కట్టర్లుగి నల్లిగి ఎవు కొయ్యగి గట్టిగు సంగి తిట్టిగున్నట్టు ఉవగు ఇన్నో కటిగి తేగున్నాంగిన్ని కొయ్యలి నమ్మి సక్కయాక్ తిట్టిల్లుట ఉవగు నల్లిగి ఎంగిన్ను పియుయున్ని ఇప్పిన్యాని కక్తిట్టి సోమమ్మ.